0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిట్టిబాబు వీణా వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ చిట్టిబాబు. హీస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు అండ్ ఆన్ ఘటం బై శ్రీ కెఎం వైద్యనాథన్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపక తాళం.
4: శ్రీ చిట్టిబాబు బిగిన్స్ హిస్ వీణా రిసైటల్ విత్ శోభిల్లు సప్తస్వర, ఏ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ జగన్మోహిని, సెట్ టు రూపక్ తాళ్.

0: ఇప్పుడు వినండి సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన దేవాది దేవా శ్రీ వాసుదేవ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు దేవాది దేవా శ్రీ వాసుదేవ, ఏ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ సునాద వినోదిని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ప్రక్కల నిలబడి కర్హర ప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం.
1: శ్రీ చిట్టిబాబు కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ ప్రక్కల నిలబడి, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రా కర్హర ప్రియ, సెట్ టు మిశ్రచాపు తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ చిట్టిబాబు వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, ఘటంపై శ్రీ కెఎం వైద్యనాథన్.

0: listening to a Karnataka classical Veena recital by Shri Chitti Babu. He was accompanied on Murdangam by Shri Nemani Somayajulu and on Ghatam by Shri K.M. Vaidyanathan.
1: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to a saxophone recital by Sri Juvelidina Venkateswarlu and Party, supported by Sri Ramavarpu Arjuna Rao on special dolu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Santi. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జువ్వలదిన వెంకటేశ్వర్లు బృందం వారి సాక్సోఫోన్ కచేరీ వింటారు. శ్రీ రామవరపు అర్జునరావు స్పెషల్ డోలుపై సహకారమిస్తారు.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎ త్యాగరాజ కృతి కనుగొంటిని ఇన్రాగ్ బిలహరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా కనుగొంటిని బిలహరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: Until now, you have listened to a Muthaiya Bhagavatar Kriti, Valli Naikane, in Rag Shanmukapriya, set to Adithal.
1: Mirintavarako, Valli Naikane, Shanmukapriya Ragam, Adithalam, Muthaiya Bhagavatar Rajana Vinaru.
0: Now listen to a Purandara Dasa Kriti, Venkatachalayam, in Rag Sindhu Bhairavi, set to Adithal.
1: Karikramanlo, Ipudu? వెంకటాచల నిలయం సింధు భైరవీ రాగం ఆదితాళం పురందరాసు రచన వింటారు.

0: Until now, you have enjoyed Sada Palaya, written by Sri G. N. Balasubramanyam, Rag Mohana, set to Adithal.
1: Mirintavarku, Sada Palaya, Mohana Ragam, Adithalam, G. N. Balasubramanyam Rachana Vinaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic classical music program, you have enjoyed saxophone recital by Sri Juveladina Venkateswarlu and party, supported by Sri Ramvarapu Arjuna Rao on special dolu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Meerintavarku Karnataka Sangeetha Karyakramamlo Sri Juveladina Venkateswarlu Brindam vari saxophone kacheri vinnaru. శ్రీ రామవరపు అర్జునరావు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.